0: గారె గారె
1: దరబడ
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక పట్ల
0: గారె గారె
1: ఏ సూర కి దర జే సూర్ ఇన్నాయా అదు ఎక్క చతుర నార అమ్మ చోడగనే జే.